0: నా కాలేయ తిక ఎంగట హం కన్ను దున్నొ ఒబే ఎంగ ఒబ సీమా కరణవా యుతుకం ఒబట మగ హరేనవా నవ ఎన్లీన్ కాల్సియం విటమిన్ సి డి సింక్ మెగ్నీషియం మెతలు పోష పదార్థే 11కిన్ అస్తి సంధి మాంసపేషి సహ ప్రతిశక్తి మనావ పవత్వా గన్ను దవ్వే ఎన్లీన్ సీమా బిదలన్న నోర పారట మీటర్ 100క్ దురిన్ నిస్కలంక వటపిటావక పదించి వెన్న ద పాలస్ గంపహ అవసాన నివాస 25 మిలియన 25 సిట ఇయలట ఒబ తదమ సడంబర హిమి కరువకు వన్న దెన్మ కథా కరన్న 0.71
1: నవీన తాక్షణ అపేమ రాతీదిసిదు బిలెట్ వలిన్ హదరణి సాయి మమ మెల్వా ఆర్వీ పాన్సియ విశ్వాసే నిర్దేశ కరాని
2: leasing poli adu kali ai thamath wahaniyak ganne nathi lb leasing within liya padinchi kala nokala oneema wahaniyakata waddima leasing mudala aduma poliyata dan mama tanna 0.112 200
3: sri lankave prathama wadawata rhino roofing within handunwa dena rhino premier jala prathirodhi matupita arakshane sahita roofing sheet rhino roofing within handunwa dena rhino premier roofing sheet wedi vistara sandaha 13.96 amathanna
4: om blaster them mama katta navati